0: की जांच में है। हमने विभाग को कहा है, सीआईडी को कहा है। अब जब इसका ऑपरेशन हुआ ही है तो पूरे तरीके से इसका ऑपरेशन होनी चाहिए।
1: सबसे पहले तो बताना चाहेंगे कि छात्र का संघर्ष बहुत बड़ी जीत हुई है, बहुत हद तक माने हैं, उस पर भले कही नहीं गई है, लेकिन बाकी जितना भी डिमांड था वो सारे डिमांड पूरी कर ली गई है। और इसके लिए विशेष रूप से आपके चैनल के पूरे टीम को और जितने भी सहयोग के छात्र, अभिभावक, सम्मानित शिक्षक, समाजसेवी, प्रशासन के टीम, डॉक्टर्स के टीम, सफाई कर्मी, सबको हम धन्यवाद देते हैं, आभार व्यक्त करते हैं। वैसे उनको भी धन्यवाद जो बिलिंकिट के माध्यम से और जोमेटो के माध्यम से हम लोग को अजनबी बनकर पानी पहुंचाया, नाश्ता पहुंचाया, सबको धन्यवाद। लेकिन हमारा संघर्ष तब तक जारी रहेगा जब तक एक ऐसा एजुकेशन सिस्टम की गारंटी नहीं मिलती है कि आगे भविष्य में कभी भी पेपर लीक ना हो। अगर हो तो उसको पकड़ा जाए और उसको कड़ी कार्रवाई हो, आजीवन कारावास हो।
2: आपसे जो मोटिवेट होकर के झारखंड के छात्रों का आपका आशीर्वाद से हम लोग लड़े और आज हड़ताल के 16वें दिन और आंदोलन के 23वें दिन
3: भाई वांचो को दिखाई दे
2: डिमांड पूरी कर दी है सरकार।
4: अब जो है सर आपकी निष्ठा को सलाम करता हूं, अभिनंदन करता हूं।
5: जो स्टूडेंट्स का ग्रुप जिसको आप मनाने आई थी, क्या वो मान
6: पाया? हम लोग यहाँ पर छात्रों को उनका अमरण अनशन खत्म कराने आए थे। आप देख रहे हैं देवेंद्र महतो, हबीबा, राहुल और उनके साथ 6 अन्य साथी हैं जिन्होंने अपने अमरण अनशन को खत्म किया है। अन्य छात्रों से भी हम लोग आग्रह करके जा रहे हैं कि सरकार ने उनकी बातों को मानने का काम किया, वो अपना अनशन खत्म करें।
7: कई गुट में थे, सारे गुट मान लिए, एक गुट को थोड़ा झिक है, वो भी खत्म हो जाएगा। आई एम गिविंग थैंक्स टू हेमंत सोरेन जी, आई एम गिविंग थैंक्स टू राहुल गांधी जी, जिनके परिणाम के कारण ये संभव हुआ। सरकार ने बहुत बड़ा स्टेप लिया, सीजीएल जैसे एग्जाम का कैंसिल होना सबसे बड़ी मांग यही थी उनकी, वो पूरा हुआ है। ये जानते हुए कि एक गुट नाराज होगा हमसे, जो एक साल से नौकरी कर रहे हैं, हजारों की संख्या में नौकरी कर रहे हैं, उसके बाल हैं, बच्चे हैं, उसके बाद भी सरकार ने युवाओं की बात को माना है, तो युवाओं को चाहिए था कि आप हमारी बात को माने।
8: Moving on now, let's get you more news coming about. In fact, shifting tracks now to Andhra Pradesh. And here we have the mega DSC teacher recruitment that has emerged as a fresh political flashpoint, with the TDP and the opposition of the YSRCP trading charges over alleged irregularities in the selection process and the conduct when it comes to the exam. While the opposition held a statewide protest, it stepped up its attack on the Andhra Pradesh's government, and the former chief minister and YSRCP president Jagan Mohan Reddy has alleged paper leakages, manipulation of merit lists and irregularities in the sports quota. While we have Chandrababu Naidu, the chief minister, strongly defending that recruitment drive and accusing YSRCP of attempting to stall it through litigation. Here's what has been said.
9: జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష, గొడ్డలిపాటి నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్ లు ఎందుకు అధ్యక్ష, రమ్మనండి హౌస్ కి, ఎందుకు రాలేదైనా?
10: నో బ్యాక్ డోర్, నో ఫేవరటిజం, నో మానిపులేషన్, ఓన్లీ మెరిట్, ట్రాన్స్పరెన్సీ అండ్ జస్టిస్. ది రియల్ సక్సెస్ ఆఫ్ మెగా డిఎస్సి ఇస్ దాట్ ఈవెన్ దోస్ హూ కుడ్ నాట్ సెక్యూర్ ఎ పోస్ట్ అక్నాలెడ్జ్ దట్ ది ప్రాసెస్ వాస్ ఫెయిర్.
11: We from YSRCP party have been demanding the resignation.